0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వయలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకర రావు. కార్యక్రమంలో ముందుగా వినండి శోభిల్లు సప్తస్వర, జగన్మోహిని రాగం, రూపకతాళం, త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical violin concert by Shri Mutnuri Srinivasa Narasimhamurthy. He is accompanied on mridangam by Shri V. Kamalakara Rao. Shri Narasimhamurthy begins his recital with the composition of Tyagaraja Swami, Shobhillu Saptaswara, in Rag Jaganmohini, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి నిన్నే నమ్మితినయ్యా, మైసూర్ వాసుదేవాచార్ రచన, రాగం సింహేంద్ర మధ్యమం, మిశ్ర చాపుతాళం.
1: You will now listen to a composition of Mysore Vasudevachar, Ninne Nammitinayya, and Raag Simhendra Madhyamam set to Mishra Chaputal.

0: మరుగేలరా ఓ రాఘవ, జయంత శ్రీ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: Now listen to a composition of Tyagaraja Swami, Marugelara O Raghava, in Rag Jayanta Shri set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ముట్నూరు శ్రీనివాస నరసింహమూర్తి వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నా జీవాధార, బిలహరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. You're listening to a Carnatic classical violin concert by Shri Mutnuri Srinivasa Narasimhamurthy. He is accompanied on mridangam by Shri V. Kamalakara Rao. Shri Narasimhamurthy continues his recital with the composition of Tyagaraja Swami, Na Jeeva Dhara, in Raag Bilahari set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి జగదోద్ధారణ, కాపీరాగంలో పురందరదాసు దేవరనామ ఆదితాళం.
1: శ్రీ నరసింహమూర్తి కంక్లూడ్స్ హిజ్ రిసైటల్ విత్ ఎ పురందరదాస దేవరనామ జగదోద్ధారణ ఇన్ రాగ్ కాపీ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వైరోన్ వాద్యక చేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకర రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical violin concert by Shri Mutnuri Srinivasa Narasimhamurthy. He was accompanied by Shri V. Kamalakara Rao on Mridangam. This program was contributed by All India Radio Vishakhapatnam for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Music Program, you will be listening to Nadaswara Recital by Sri Enugopalam Saidulu and Party. Special Dolu by Sri Gummaluri Rampandu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏనుగుపాలెం సైదులు బృందం వారి నాదస్వర కచేరీ వింటారు. స్పెషల్ డోలు శ్రీ గుమ్మలూరి రామపండు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎ పాపనాశం శివనృతి గజవదన ఇన్ రాగ్ శ్రీరంజని సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా గజవదన శ్రీరంజని రాగం ఆదితాళం పాపనాశం శివన్ కృతి వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic music program, you have enjoyed Nadaswaram recital by Sri Enugopalam Saidulu and Party, special dolu by Sri Gummalori Ramapandu. This program came to you from the studios of All India Radio Vijayawada.
1: Meerintavaku Sri Enugopalam Saidulu Brundam Vari Nadaswara Kacheri Vinnaru, special dolu Sri Gummalori Ramapandu. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ గణపతిని సేవింపరారే సౌరాష్ట్ర రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical vocal recital by Shri A. Severi Girish. He is accompanied on violin by Shri M. Suryadeepti and on mridangam by Shri P. Jayabhaskar. Shri Severi Girish begins his vocal recital with a composition of Saint Tyagaraja, Shri Ganapatini Sevimparare, in Rag Saurashtra, set to Aditaal.

0: ఇప్పుడు వినండి అమ్మ రావమ్మ కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అమ్మ రావమ్మ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కళ్యాణి, సెట్ టు ఖండచాపు తాళ్, కంపోజ్డ్ బై

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరీ వింటున్నారు. వాటి సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నెనరుంచరా, సింహవాహిని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri A. Severi Girish. He is accompanied on violin by Shri M. Suryadeepthi and on Murdangam by Shri P. Jayabhaskar. Continuing the concert, you will now listen to Nenarunchara, a composition of Saint Thyagaraja in Rag Simhavahini set to Aditaal.

0: ఇప్పుడు వినండి శంభో మహాదేవ, పంతువరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి, రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ, శంభో మహాదేవ, ఇన్ రాగ్ పంతువరాళి, సెట్ టు రూపక.

0: ఇప్పుడు కురంజి రాగంలో నారాయణ తీర్థ తరంగం, బ్రూహి ముకుందేతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ తరంగం ఆఫ్ నారాయణ తీర్థ ఇన్ రాగ్ కురంజి, బ్రూహి ముకుందేతి సెట్ టు ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.